వెళ్తుమత్తాయికి ఉసిరి కొడుకు నెలకడల, కరడి ఎసకి అరిశం పగరు మారికడల. వెళ్తుమత్తాయికి ఉసిరి కొడుకు నెలకడల, కరడి ఎసకి అరిశం పగరు మారి